సురాయ పరదాయ సురప్రియాయ లంబోదరాయ సగలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ.